0: అష్టపది సిమ్రౌ సిమ్ర సిమ్ర సుఖ పావౌ
1: హర క్లేష అనుమాన మిటావు
0: సిమ్రౌ జాస బిసంబర ఏక
1: నామ జాప అభినందన ఏక
0: వేద పురాణ సిమ్రత సోదాఖ్యరు
1: ఇన్నే రామ నామే కే అక్షర
0: కినకా ఏక జస జీ బసావ
1: కి మహిమా గణి నా ఆవ
0: కాంఖి ఏక దర్శ తుహారు
1: నానక సంగ మోయ ఉదారు
0: సుఖ మని సుఖ అమృత ప్రభ నామ
1: అంజన కే మన విశ్రామ
0: ప్రభు సిమరణ గర్భ న బస
1: సిమరణ దుఃఖ
0: ప్రభు క సిమరణ కాల పర హర
1: సిమరణ దుష్మంతర
0: ప్రభు సిమరత కాశ బిగన్ న లాగ
1: సిమరణ అంతిం జగ
0: ప్రభు క సిమరణ పౌ నా వ్యాప
1: ప్రభు క సిమరణ దుఃఖ నా సంతాప
0: ప్రభు క సిమరణ సాధక సంగ ప్రభు క సిమరణ రిద్ధ సిద్ధ నౌ నీత
1: ప్రభు క సిమరణ జ్ఞాన ధ్యాన తత్వద
0: ప్రభు క సిమరణ జప తప పూజ
1: సిమరణ వింశ
0: ప్రభు క సిమరణ తీర్థ ఇస్ నానీ
1: ప్రభు క సిమరణ దర్గహ మన్నీ
0: ప్రభు క సిమరణ హోయ సుఫలా
1: ప్రభు క సిమరణ సుఫల ఫలా
0: శ్రీ సిమర జిన ఆప్ సిమరాయే
1: నానక పాకే నా గోపాయే
0: ప్రభు క సిమరణ సబతే ఊచా
1: ప్రభు క సిమరణ ఉదయ ఊచా
0: ప్రభు క సిమరణ కృష్ణ బుజ్జ
1: ప్రభు క సిమరణ సంకిష్ట